0: నాగరిక సాహిత్య కక్షు సంచాలన నుండి అదనీతిగా గ్రహి మహానుభావులు యాతత్ వ్యవస్థ కరణిబాట ప్రభావం సేవా ప్రాప్తికి సహజీకరణకు నాగరిక సాహిత్య కక్షు సంచాలన ఉక్త కక్షబాట నిత్యక సేవలు ప్రాప్త సేవా ప్రాప్తికి నాగరిక సాహిత్య కక్షగా సంపర్క యాత్ర అనురోధ గరించ సేవా ప్రాప్తిలో ప్రతికు ప్రలోభన నదీ అసలు సేవా లిన హార్దిక అపీల్ గర్దన్ సేవా ప్రాప్తిలో కొన్ని గ్రాస రాష్ట్రీ అధికార కార్య ప్రముఖ సూచి సంపర్క
1: కోచి పార్టీ సరకార ఆంతరిక మామల తా కానూన్ మంత్రాలయ విరాజ్ మంత్రి.